0: దేవాచబాలకయాలని అపర కరుణాకల మెనవ లవే పౌహర్ దేవాచబాలకయాలని అపర కరుణాకల మెనవ లవే పౌహర్ దేవాచబాలకయాలని అపర సామేదున మెనవ
1: మిన్న దేవాజ బాలకయాను మిన్నలువే పౌహరిన తనన్ మహన్సే మిన్న పసుతవిల్లాక్ తులిన్ స్వామిన్ మహన్సేగే వచనే మెనే కర్మిన్ ఫలదరన్నట అపట అద దవసే కందవీమక్ దానే కల స్వామిన్ మహన్సే ఉన్వాన్సేగే భోజనే వలదా ఏన్ శక్తిమత్వి సబై కితును శ్రావకేన్ లెస జీవత్ వన్నో సబవిన్మ భాగ్యవంతే ఓయ
0: స్వామిని ఒక వహన్సే మార్గే నివసర వడినట మమ సుదుస్సేక్ నవేమి ఏహేత్ వచనయ పమనక్ వదాల మెనవ ఎవిట మాగే ఆత్మయ స్వ వన్నేయ
1: సునాన్సిగే శ్రీ సర్వే హంశ్రూపురే సదా జీవితేట పరక్ష
2: ఆత్మీక ఆకారేన్ దివ్య సప్రసాద వహన్సే లబా గెనిమే ఆజ్ఞావ సప్రసాదే వెడ సిటిన జీవమాన జేసు సమిదుని మే మొహతే సక్రమేంతు ఆకారేన్ ఉపవహన్సేవ లబాగన్నట నొహకి బెవిన్ ఆత్మీక ఆకారేన్ ఉపవహన్సేవ లబాగన్నట బహోసే ఆశావిమి జేసు సమిదుని మాగే హృదయట వడినవాసుందే ఆమేన్.

కెరూబ్ వరుణ్ ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్నసిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెనవాసే కరుణ శుద్ధ దేవదూతి ఉపహర్షే శుద్ధై శుద్ధ ఐ కియమిన్ దివార దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెనవాసే కరుణ ఒబగే శుద్ధ దేవదూతయ దహస్వర దహసత్వ దశ దహసత్వర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీ ఒబ వహన్సే శుద్ధై ఒబ వహన్సే శుద్ధై ఒబ వహన్సే